0: ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం
1: జ్ఞాననిర్ధూతకల్మషాః
0: విద్యావినయసంపన్నే